0: ఇవన్న లోపల శుక్తి తాపం నోకి ఇదే ఉద్దేశం నోకి నకులియా
1: చేంజ్ KPYT, KPYU, the voice of the Basque Yaqui tribe.